అది కొల్లంత సువాలే మషల్లి బేణ బావి విక్కం కాణ బెస్సువాయ్ నువాడ నుదీ బుణాడ బజట కొన్నువాడ కాణ ఎచ్చి కాఫ ఏగి బాకీ నుకురాడు.